సుభమందారం రాత్రి అత్తరంగక్క అహన్న ఓ మమ మేకలివి ఒయాటమై సంద అందరు సీత అద్దరక దినక్ దా హవసక ఏ అందరు దురుకరణ ఎలియక్మ వియను మమట తరు దహస్ పిరివర అహంకార సందయనుంబ పవసన్న సందమట ఐమెలస ఆడంబర్ తవ దయక్ మగే సంద వెహి కోడికిన్ పిరును సనే బర హవసక පවසන්න හැකිද මට මේ වචන කිහිපය? ජීවිතයටත් වඩා ආදරේ මගේ පන සඳ තවවරක් පවසන්න හැකිද මට මේ වචන? වැලිමඩින් ජනාංජලි ජීවිතයටත් වඩා ආදරේ මගේ පන වැහි කෝඩිකින් පිරුණු සනේ බර හවසක පවසන්නම් මෙලෙස මම ආඩම්බරයි තමයි මං ඒත් ජීවිතයටත් වඩා ආදරේ මගේ